గుడ్డ, బంగారు గుడ్డ, మాయగుడ్డ, మచ్చగుడ్డ, ఇత్తడి గుడ్డ, కెబ్బన గుడ్డ, ఓయి బారే తాయి అంత కక్కని బాయి ముచ్చేది నాగమ్మ మరేడుకోండు వందే.